మనకి పద్మశ్రీ ఎవరు పట్టి మనకి అయిపోతుంది సార్, మనం అక్కడ మనం జీవన బిడ్డ తెలుసు సార్, అది జీవితం మనం అయిపోతుంది.